0: గారే గారే
1: జరబడే
0: గారే గారే
1: సూర బదల
0: గారే గారే
1: అమ్మక
0: పట్టారే గారే
1: ఏ సూర కి దరే ఎన్నాయాదు
0: ఎక్క చతుర నార అమ చోరగలే ఎక్క చతుర నార అమ్మ
1: పకడ కరగలదే
0: మేదే మన్ కే ద్వార ఏ భూత చా

0: గారే గారే
1: నరబడదు
0: గారే గారే
1: సూర బదల
0: గారే గారే
1: అమ్మక పట్ల
0: గారే
1: సూరకి ధర దీరే ఎన్నాయాలు
0: ఎక్క చతుర నార
1: అమ్మ చోరగలది
0: ఎక్క చతుర నార
1: అమ్మ పక్కడ కరగదే.